ఆనిలు అప్పి కళ మెద వచ్చి అరుణయ్యగి వెడపలి ఈ కళకి ఎలా ఇరగ్గాల మెద వచ్చి గెల దీని ముఖద్ద దెన్ మే బాస్ లాటదమ్మా మే ఇంట బ్యారి అరుణయ్య ఇటు వస్తే హాయ్ గిందరి మా వదిలి అసలు సింధు ఒకటి ఎక్కుతుకరిగానుకో గులియా పిటియ బాడగెదిరింగ్ జాంత మెసేజ్ కల్లా తీన ఎక్కుతుకరిగా మెహన సింధు ఒకటి మెదిరిం పసి మా ఆనవా మెన్న మెహెట కొహెట్ద కోబలన్న కోబలన్న కోబలన్న మరి అన్న తీయనవా మేవెలా వెసలోనే కప్పెత్తడ ఎత్త యాన్న మోని రికిల్ల గస్కడ మాయిలు పిటియ సెలవన్ దినేశ్వరీ సందీపని నాంగి వంతిగా నాంగి శమా విజయ్ సింగ్ అక్క కట్టి మెక్కుతు కెరగా మమ్మేసింది అట జాయ వేవా.

కమెంట్ సెక్షన్ విసిదహసే సీమా పసు కల దెన్ తరగ తవ తవ తీవును వెనవ మేమ దిశ 175 టార్గెట్ గా 200 అవి వల్ల మొకద వెన్ని కేలా.